0: నేలే ఉంచ ఆణి మాండల నవా ప్రపంచ ఆణి మాండల నవా ప్రపంచ
1: వాళ్ళూచ గురుకుల్ వాహూన్ గేలు సాళూచ గురు రాహున్ గేలు
0: साळू आहे मायाळू बाळू बेटा झोपाळू साळू आहे मायाळू बाळू बेटा झोपाळू वाळू वाणी वेळूवर ताणून देतो खालीवर साळू म्हणते गाऊ खेळू बाळू म्हणतो इथं लोळू आमची गोष्ट आकूड संभ्याच्या पाठीत लाकूड.